గురువు ఆ గురువు ఆ గురువు ఆ గురువు ఆ గురువు ఆ గురువు ఆ గురువు ఆ గురువు ఆ గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు వాహె గురువు.

0: పుత్రేణ పుత్రేణ సత్రేణ మిత్రేణ
1: తాతేన మాతేన జాతేన పాతేన
0: సాహం శ్రీః మితో మీః
1: సదాను ప్రభావః అజయః అజాః
0: భగవతి శాంతతో ప్రసాద కే జాహ జహూర్ హై కే ఆజర జూర్ హై
1: మే సో సలామ్ హై సమస్త కలామ్ హై
0: కే సాహిబ్ దిమాగ్ హై కే ఉస్నో చిరాగ్ హై
1: సర్వ
0: గమన హవన్
1: హీజ హ
0: పరమ పరమ ఈస్ హై సమస్త
1: జమా
0: హీకల్